అసంఖ్యేయ ప్రమేయాత్మ విశిష్ట శిష్ట కృచ్ఛుచిః సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వ వృషోదర వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శ్రుతి సాగర.

సర్వలోక సర్వజ్ఞ శక్తన వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన వత్సల సర్వశేషిన్.